ఒక గ్రహణ చింతలు కైక్లేమ్ మపకోల సబ్లాస్ అన్నాం మేనే లా ఇస్లామాబాద్ బర్జు మింగు ఇస్లామాబాద్ బర్ మళ్ళా మింగు ఏదో యాక్టివిటీ లేకపోతే కలో మో సంగ సంగ తంపాన పడు మసేంగ్ దేనా మో మజ్లిస్ మజ్లిస్ కరాయన్ మజ్లిస్ మజ్లిస్ సంబుతాన్ హరి రాయ మజ్లిస్ సంబుతాన్ కండోరి కండార Okeylah, selamatlah. Itu saja aktivitinya sebelah lain. Semoga dipermudahkan dan segalanya berjalan dengan lancar. Dan semoga dia nak akan ewek mek dan emak pun dengan mek. Okey, yang penting ini sehat-sehat di situ. Sejahtera lah sentiasa hendaknya di samping keluarga yang tercinta di mana saja berada. Di kota, di desa ataupun di belantara. Sudi termani sejam dari jam 8 layak teh sehingga jam 12 lagi layak doh. Sehingga Asia FM menutup siarannya untuk segmen utama layak doh. Bermula jam 8 layak teh. Dan ia lebih kurang mo 50 minit lagi akan bersamanya. Menemaninya untuk sebelum tidur, Lina, sebelum kita melelapkan mata. Sebelum kita diulit mimpi indah. Okey, yang sedang melepak-lepak anak selamatlah. Senyum-senyum selalu agak masam-masam. Jangan gaduh-gaduh. Muka kena ada senyum. Buang yang keruh, ambil yang jernih. Kerana hidup ini hanya sementara. Lagu dia pun kena mengena lah. Lagu dia berjudul, hanya sementara. Taruh. Mana-mana saya pengen gaduh-gaduh.